0: FM 93.5, FM 93.7, Lakhana Radio ITN.
1: Havasa tunai venade panas tunai.
2: Mama nande maram relax.
3: అనమ్మనంగల వదువునా నేదు మే ఎక్స్పర్ట్ హరిడం హరిని
4: ఓనమ సంధివేదనవగట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ క్లాస్
1: జీవితයක් నటి కరగనీమట కతవన్నే ఎక్ తత్పరేక ప్రమాదයක් రియ పెదవీమేదిత్ మార్గీ గమన్ కినీమేదిత్ ప్రవేశం వన్నా

0: పద్ధతి తహార
1: సమానుగ్రహాయ
2: కోటి ఎకులహి దన నిదానలు తరాయ 10 లక్షి ప్రథమ త్యాగ 20 లక్షి విలా రూపాయ లక్షి 3000 1000 100 60 20 త్యాగి డబుల్ విలా కోటి ఎకులహి దన నిదానేట రూపాయ 40 కొదట మేతి
3: లాంకే విశ్వాస దిను మార్క్స్ పెన్ సమూహ వ్యాపారే వితిన్ గేన్ పాపి తహరిన దెన్ నవ నిమావకిన్ ఎన డోమా స్వాంక్రే వీకటి మే యంత్రేక సాటంబర్ హిమికరు కుమల్ల అదుమ అవతన్న 0117769579